మనకి తాపావు అంతర్గా తీర్థమల్లాహు సబ్గుణ తేరే మై నాహీ కోయే విణగుణ కీతే భగత నా హోయే స్వస్థ ఆత్ బాణీ బరమావు సత్ సుహాన్ సదా మన చావు కమణ సో వేళా భక్త కమణ